0: విఘ్నం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నాపశాంతయే.
1: ఆహా బన్నీ ఎలా